రాష్ట్రపతి రమయ్యా కేకును చేతపరాని గమనమూలతే గమన ద్రష్టాన్ని జంతు సాజ సవార సింగార్యా గర్భగన మే జన ఉభార్యా బహార్ వ్యవస్థా తుజే ప్యారే దూధ భార జోబన భోజన సుఖ సూద బిర్ధ భయ ఉపర సాగ సైన్ ముఖ పయావు బైఠ గౌ దైన ఏ నిర్గుణ గుణ గశున్న బుజ్జయ బక్ష ల్యావు తావు నానక సిజ్జయ జయ ప్రసాద హరుపుర సుఖ భసయ సుత ప్రాత్ మీత బనత సంహస జయ ప్రసాద పీవే శీచల్ జలా సుఖదాయి పవన పావ కమలా జయ ప్రసాద భోగే సబ రసా సగల సమగ్రి సంసాద్ భసా దినే హస్త పామ కర్ణ నేత్ర సనా

ప్రయాసం ఇహో హరణ పర్ణ జాక నేత్ర ఫోర తిస్కా మంత్రణ జానే హోర ఆంద్రూప మంగళ సద జాకే సర్వతోక్ సునియే కార్ తాకే రాజ మహ రాజోగ మహ జోగి తబ మహ తభీసర గ్రస్త మహ భోగి ధ్యాయే ధ్యాయే భగతాం సుఖ పాయా నానక తిస్ పురకా కనే అంత నా పాయా జాకీ లీలా కీమిత నాహే సగల దేవ హారే వగాహే పితా కా జన్మ కే జానే పూత సగల ప్రోయి అప్నే సూత సుమత్ జ్ఞాన ధ్యాన జందే జందాస నామ ధ్యామే సే

అష్టపది జప కార్య కాశనా దృష్టి పాపం తప కైతే హోతా జపతారయ్యాపను సున్న సమాత బేర విరోధక సంకమాత్ జపసిగా వర్ణ చిహ్న జాప తప తప హర్క్సోక సే బేయాప జపయాపన ఆపార భ్రమత మోహకాంక సుమత పరమ ఆపన ఖేలావృతీజా నాన కర్ణ హారణ దూజా జప హోవత ప్రభ కేవల ధని తబంధ ముగత కౌ కిస్కో ఘని జప ఏక హర అగమ అపార తప నర్క సుర కాహో కౌన అవతార జప నిర్గుణ ప్రభ సహ స్వభావ తప శివ శగత కహో గిఠాయ జప ఆపయాపని జ్యోతరాయ తప కమన్ డర కమన్ కథ డర ఆపన చల్తాప కర్ణే హార నానక ఠాకుర అగమ వ్యాపార అభినాశీ సుఖ యాపన ఆసంత జన్మరణ కహ కహ వినాశం జ పూర్ణ కర్త ప్రభు సోయ తప జమ గీతరాస కహో కిశోయ జబ అవగత అగోచర ప్రభ ఏకా తప చిత్ర గుప్త కిస పూషత రేఖా జబ నాథ నిరంజన అగోచర అగాధే తప కౌన్ ఛుటే కౌన్ బంధన బాధే